ఆకాశవాణి సంవాద పఢుచంతి మళయరంజన్ మిశ్ర ముఖ్య సంవాద ఫ్రాన్స్ ఓ స్లోవాకియాకు ఛదినియా గస్తరే గలే ప్రధానమంత్రి ఆసంతకాలి నీస్ఠారె ఫ్రాన్స్ రాష్ట్రపతింక సహ కరిబె ద్విపాక్షిక ఆలోచనా డెరాడున్ స్థిత భారతీయ సామరిక అకాడెమీరే 158తమ పాసింగ్ అవుట్ పరేడ్రే అభివాదన గ్రహణ కలే రాష్ట్రపతి ఆసామ్ర జోరహట్

కార్యక్రమం మరి కంఠశిల్పి వచ్చింది కుమార్ షాను వాల్కే అగ్నిక్, గీతికార్ మజ్రూ సుల్తాన్పురి, సంగీత్కార్ అను మలిక్, చలచిత్ర అకేలే హం అకేలే తుమ్.

0: ఇతర కంఠశిల్పి వచ్చింది తరుణ్ సాగర్, అలీసా మెండోసా, గీతికార్ సమీర్, సంగీత్కార్ శంకర్ హేసన్లోయ్, చలచిత్ర హౌస్ఫుల్.
1: You're mine, oh girl, you're mine.